మాత్రం ఊన నిదాస గుణము మే చిత్తు మాత్రం ఉత్తమమాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయం చిత్తు మాత్రం పైలు మరి పూజనయం చిత్తు మాత్రం మరుం అయం పూజనయం చిత్తు మాత్రం మట్రుముడ పూజనయం చిత్తు మాత్రం పెరుగుమై పూజనయం చిత్తు మాత్రం పిన్నె ముదల్ పూజనయం చిత్తు మాత్రం సర్వసుర పూజనయం చిత్తు మాత్రం సకలము మే సంతతము చిత్తు మాత్రం వానముదల్ భూతము మే చిత్తు మాత్రం వందపల భౌతికము చిత్తు మాత్రం బాణముదల్ ముచ్చుడము చిత్తు మాత్రం.

చిత్తుమాత్రం వయ్యమురం వేదమెలాం చిత్తుమాత్రం కిరిమిందల్ ఎవ్వుయ్యము చిత్తుమాత్రం గిరినదియూ కానగము చిత్తుమాత్రం విరువు పెరుగు పురంగడుమే చిత్తుమాత్రం విచిత్రమం క్రియగడు చిత్తుమాత్రం పిరుగు పెరుగు పురంగడుమే చిత్తుమాత్రం బ్రహ్మాండ కోటిగడు చిత్తుమాత్రం సర్వచరాచరంగడుమే చిత్తుమాత్రం సంతతము సకలముమే చిత్తుమాత్రం పతితనయం పాయుమే చిత్తుమాత్రం పరలుపిదా మాతావు చిత్తుమాత్రం అతిశయమం బంతు

మాత్రం ఊన నిలాస గుణముమే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనీయం చిత్తు మాత్రం పైలు మరి పూజనీయం చిత్తు మాత్రం మరుం అయం పూజనయం చిత్తు మాత్రం మట్టు ముడో పూజనయం చిత్తు మాత్రం పెరుగుమై పూజనయం చిత్తు మాత్రం పిన్నె ముదలు పూజనయం చిత్తు మాత్రం సర్వసుర పూజనయం చిత్తు మాత్రం సకలము మే సంతతం చిత్తు మాత్రం వానముదలు భూతము మే చిత్తు మాత్రం వందపల భౌతికము చిత్తు మాత్రం బాణుముదలు ముచ్చుడరు చిత్తు మాత్రం.